0: ఈ ఫిరువునుగకి బైన్ హమకశవరం ఫురెదుముగా హద్దు ఫహన్ అళాఫావా మీహుంగ తెరేం కిబురు వెరియకు ఖంగా ఏనావి.
1: وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَى عِلْمٍ عَلَى الْعَالَمِينَ
0: అది హమకశ్వరం తిమన్ రస్కలాంగే దినవడి గతుముగే మతిం ఆలం తగ్గి మచ్చం ఎవరిం ఖయారు కురవీమే.

ఎద్వా తఫాతుహు ముగయ్యాయ్ బిమ్ మరుమఫహు అల్లాహ్ ఉడుం వెస్సెవి రిజ్కుం ఎబహీ వారే ఫెను ఎబిన్ దిరువి కమాయ్ వారోళి ఎకి ఫరాయ్ ఫరాతం హింగెవుగా విష్ణా బయకం హెకితకెవ్వే.

తక్కురి మీహు ఈమాం వె సాలిహ్ అమల్ తక్కురి మీహున్నా ఇఫ్ఫద కంగా తిమన్ రస్కలాంగె లవ్వానే కమ అది ఎవరింగె దిరి తిబుమాయ్ మరు హమ హమ వెగిం వా కమ ఎవరింగ్ హీ కురి హియే ఎవరింగ్ కురా హుకుం హా దహా నుబా వెగిం బే.

0: నూదిహ మెగాహెర్ట్జ్ దీనుగాడు
1: గడింగ్ ఏ కార్గటి ఫనర్ మినిట్ మీ దీనుగాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, అస్సలాము అలైకుం. ఉదరస్ మీ సిల్స్తాక ముళింగ్ ఆ ప్రోగ్రామ్ కాయకి మీ అది మీ బద్దలు కొల్లి అడుగల అస్మా మోసా. ఉదరస్ మీ సిల్స్లా ప్రోగ్రామ్ తోగ మిగనిస్తేని ఇస్లామీ ఉదరే హుం ఫాహక కొల్లి వేష హసియత్గా మచ్చ బినా కొల్లి ఉవాఫవా వాహకత. మీ హఫ్తాగ మీ ప్రోగ్రామ్గా మీ గెనిస్తని ఖులఫా రాషిద్ ఉను గెతరే ఉమరుక్ని ఖత్తాబ్ రళియల్లాహు అన్హు మీ ఫతుగా వావాహకతక ఫల్లి ఉవాఫవని గాఫ్ కొక్కిరి అబ్దుల్లా ఫారూక్ హసన్ వాహక హుషాళాదేని హెంవేర్ అంసావిలా అహ్మద్ మూసా.
2: మిగతుం ఇకలేఫాన్ హమజెస్సేవి ఫిని రరష హూను ముసుంగా హూను రరష ఫిని ముసుంగా లష్కర్ ఫోణువుమ సిఫాన్ అరామ్ లిబేనే గొంగ్ హెద్దేవ్ మట్టక మిస్రుగ గవర్నర్ అమ్రుబ్ ఆస్ రలియల్లాహ్ అన్హు బహార్ మూసుమ్ అవుమున్ దతుర్ ఫతురుకో షికారుకొం హెదుమ సిఫాన్ ఫొనువ దిఫాయి మర్కజ్తం హెద్దేముగా బల్లవ కంతత్త సిఫాన్ తిబే తంతన దిఫాయి మర్కజ్తం హెద్దేముగావెస్ తనుగే వ్యాఫినషా మూసుమ వరబోడ బల్లవ గేగేగ కురిమతీగా హామతం ఒన్నాని గుత మగుతక గోళితహుగా ఎకషీగంవా ఫుళామిం బెహెట్టేవుమ సమాల్ కందెవ్వి. మిగతుం సిఫానెట్టక బినాకురవును రర్రకం గావా కూఫాయ బసరాయ ఫుస్తోత ఎనువెస్ రర్రషుగె మగ్తక గోళితహుగా హున్నంజిహే మింతవ్వెస్ హుద్ ఉమర్ ఫానుగ అప్పుడు లీవ్వా ఫొనువి. సిఫాన్న బిహే ఆము ఉసూత లష్కరు దతుర్కొఫ్ఫా దాయిరు అబద్వెస్ హుకురు ద్వహు అరామ్ కురుమ మడుకురాగుత హమజిస్సివి. సిఫాన్న చుట్టీ దినుముగె గవాయిదు హమజిస్సివి దుర్ సరహద్దుతక ఖాసిఫా తిబే సిఫాన్న అహరక్ ఎఫ్ఫహరు నువత దిఫహరు చుట్టీ దెవ్వ హతరు మస్తువహవ్వరి గినదుహు రషుం బేరుగా తిమ్మక మజబూరె నుకురవ్వ మిహురిహా ఫసిహతకె దెవుమా ఎక్వెస్ సిఫాంగె హలుయికమా హుషియారుకమా అమర కియమవుమ ఉనికమే నాన్నాని గుత్తకామెదు వరబొడ సమాల్ కందెవ్వి. కొమ్మె లష్కర్ కవ్విస్ హిసాబు బలహట్టానే మీహక ఖజాందారక ఫండియారక వరగ్గిన తర్జమానం లెవ్వి వరగ్గిన ఖండిఫారు బేస్వరిన్న ఆము బేస్వరిన్ అయ్యన్ కురెవ్వి సిఫాంగ్ కోర్తం ఉఫెదుమా హిసాబు బలహట్టాని మీహున్న తర్జమానున్న డాక్టరు సిఫాంగ్ తిరేగా తిబేగొన్ హమజిహుముగ ఫెష్మకి ఉమర్ ఫాను ఎడువి మిఫియవుత అరబింగ తెరేగా కురీజమానుగా హంగురాం కురే ముందియ గొతకి దిఫరాతుం ది బ్యాగను నుకుమే ఎమ్మె ఫుర్తమ దిఫరాతుం ఫహులవాను మేదాన ఫ్యాబా హమలా దిను ఏగి ఫహుగా ఆమ్ హమలే ఫెషుమున్ ఎవ్వెస్ ఇంతిసామె నెతి దిఫరాతుం తళాఫుళముం గెందివు నమవెస్ ఇస్లాం దీంగ్ యాస్ మాయ్ రసూలాగ్ జమానుగా హంగురాంత ఫెషుమున్ హంగురామే సఫెదుమా దిఫరాతుగ అరిమచ్చం ఎకి బేకలుం వెరికురెవ్వుమా లష్కరుగ ఎమ్మె ఇస్ కొమాండర్క మాయ్ రసూలా హున్నవాగుతం హమజిహును నమవెస్ హంగురామాగి ఫన్నుతోగా రూమీన్న ఫారిసీంగి నిస్పతుం ముస్తిముంతిబి వరఫాతుగా ఎమ్మె ఫుర్తమ తౌబీనాగి ఉసూలుం ఇస్లామీ లష్కరు రుకురువాలెవ్వి హిజురాయిం ఫనర్ వన్ అహరు ఖాలిద్ బున్ వలీద్ రలియల్లాహ్ అన్హు అమీరుల్ ముమినీన్ ఉమర్ రలియల్లాహ్ అన్హుగ జమానుగా కొమ్మె లష్కరే బార భయ బ్యాకురెవ్వి ఎయి కల్బ్ లష్కర్ కుమాండర్ హున్నవని ఎబ్యాగ ముకద్దిమ ఇస్ లష్కర్ కనాఫరాత్ అరిమతి వైఫరాత్ అరిమతి సాకా ఎమ్మె ఫహుబా తొలియా దుష్మను లష్కరుగ ఖబరు హోద్మట్టక బుర్జిహా జమాయ్ ఫహతుం హమలదీన నుదిర్మట్టక సాగాగ ఫహతుగా తిబేబా రాయిద్ లష్కర బోఫెనాయ్ అహాయ్ జమల కాందేనే హుయ్ హోదామీహు జమల సవార్వెగెన్ తిబే మీహుం అస్వారుం ఫ్యామౌగా హంగురాం కురా మీహుం దుండిదండివెరిం మీ బాబే సిఫాంగి కొమ్మె మీహకవ్వెస్ హంగురామాగా ఎమీహకు బేనుకురా హురిహా హతియారి ఎమీహకాయకు గెంగుళెంజిహే కిల్లాతక హమలా దిరుముగా ముస్లిముం ఎమ్మె ఫుర్తమ సాళంగ బేనుం కురం ఫెషి మాయ రసూలాగి దువస్వరుగా అమరుఫాను జమానుగా ఇకం వరబుడ తరగ్గి కురెవ్వి లష్కరు దతురుకొఫ్ఫా దాయిరు ಮಗು ಸಾಫ್ ಕುರುಮ ಫಾಲಂಗ್ ಎಳುಮ ಮಿಕಂಕಂ ವೆಸ್ ಮಿಜಮಾನುಗಾವೆ ಸಿಂಗಮುಂದ ಉಸೂಲು ಹಿಂಗಮುಂದಾನು ಗೊಯ್ ಹಮಜಿಸಿವೆ. ಖಬರ್ ಹೋದು ಜಾಸೂಸ್ ಕುರುಮ ಖಬರ್ ಹೋದುಂ ಇಂತಿಜಾಮ್ ವೆಸ್ ವರಫ್ ವೃಹಮಯ ಹಮಜಿಸಿವೆ. ಏಕಮಟ್ಟಕ ಕುದ್ರತು ಮುಸ್ತಿಮುನ್ನ ವರಂ ಏಕಶೇನ ಬಯಕು ದೆವ್ವಿ ಏ ಐರಾಗ ಶಾಮ್ಗ ಕುರಿಸುರೆ ವಜಂ ವೆರಿವೆಗೆನ್ ತೀಬಿ ಅರಬಿ ಎಬ್ಯಾ ಮಿಹುಂಗ ಹೆದುಮ ವಾಹಕ ದೆಕ್ಕುಂ ಫಾರಿಸೀನ್ನ ಐಸಾಯಿನ್ನ ಎಗ್ಗೆ ಎಹೆಂಕಮುಂ ಎಮಿಹುಂಗ ತೆರೆಯಂಗ್ ಇಸ್ಲಾಂ ಬಾಬೈ ಮೀಹುಂ ಇಸ್ಲಾಮಿಕನ್ ಸಿರು ಕುರೆವು ಮಾಯ್ಕು ಎಮಿಹುಂ ಖಬರ್ ಹೋದುಮ ಜಾಸೂಸ್ ಕುರುಮ್ಗೆ ಖಿದ್ಮತ ಖಾಸ ಕುರೆವಿ ಮೀಗೆ ತುರ ಶಾಮ್ ಕ್ರಾಗ್ ಬೈ ರೈಸುನ್ನ ಯಹೂದೀನ್ ವೆಸ್ ಎ ಖಿದ್ಮೆಕ್ಕು ದೆಮುಂಗೆಂದಿಯ ಏಗ ಬದಲ್ಗ ಎಬ್ಯಾಮಿಹುಂಗ ಬಿಂತಂಗ್ ಅಮ್ರಾ ಎಬ್ಯಾಮಿಹುನ್ನ ದೆವ್ವುಮ ವಾರು ಕಣುವ್ವಾ ಲೆವ್ವುಂ ಫದ ಐನಾಯತ್ತ ದೇವ ಮುಂಗೆಂದೆವಿ. ಉಮರ್ ರಲಿಯಲ್ಲಾಹ್ ಅನ್ಹುಗ ಅಸ್ಕರಿ ಇಂತಿಸಾಮ್ ತಹುಗ ತೆರೆಯಂಗ್ ಎಮ್ಮೆ ಫಾಹ ಕೊಲ್ಲವೆ ಕಮಕಿ ಎತಕೆಂಗ್ ಹಾ ಸಿಫ್ಯಾಂಗ್ ತಫಾತ್ ಎತಕೆ ಗೌಮ್ತಕೆಗ್ಗ ಇಸ್ಲಾಮಿ ದೌಲತ್ಗೆ ವೆರಿರಶ ಎತಕೆ ಮೇಲುಗ ದುರುಗ ಹರ್ಕಾ ತಿರುವ ಮುಂದಾಯಿರು ಎಬ್ಯಾಮಿಹುಂಗ ತೆರೆಯಗ ಹಿಂಗ ಮುಂದ ಹುರಿಹಾ ಕಮೆಗ್ಗೆ ಸಾಫ್ ಖಬರ್ ಉಮರ್ ಗಫಾನ ಲಿಬಡಾಗಣ್ಣ ಮುಂದಾಕ ಕೊಮ್ಮೆ ಲಷ್ಕರಿಗ್ಗ ಕೊಮ್ಮೆ ತನೆಗ್ಗ ಉಮರ್ ಗಫಾನುಗ ಖಾಸ್ ಜಾಸೂಸುಂತಿಬೆ ಎಹೆಂಕಮು ಹಿಂಗ ಮುಂದ ಹುರಿಹ ಹಾದಿಸಾತಕೆಗ್ಗೆ ಖಬರು ವಗುತು ಉಮರ್ ಗಫಾನು ಅರಿಹ ಫೋನು ಮುಂಗೆಂದೆ ನತೀಜ ಗೊತ್ತು ಸೀದಾ ಇಕಲೇಖ್ ಫಾನು ಲಷ್ಕರುಗ ಹುಣ್ಣೆಮೆಕ್ಕೆ ಎಗ್ಗೊತ ಲಷ್ಕರುಗ ಮಚ್ಚ ಉಮರ್ ಗಫಾನುಗೆ ನುಫೂಸ್ ಹಿಂಗ ಮುಂದಿಯ ಸರ್ಕಾರ ಹಿಂಗೆವು ಫಾರೂಕಿ ಖಿಲಾಫತ್ ವೆತ್ರಿಫಾವ ದಾಯಿರಾಗಿ ತನವಸ್ಕಮ ಎ ದೌಲತುಗೆ ಸರಹದ್ದುಗ ಹಿಮೆನೆ ಗೌಮ್ತುಗೆ ತಫಾತ್ಕಮ ದೀನ್ತಹುಗೆ ಫರಕ್ ಬೊಡ್ಕಮ ದರಿಕೊಳತ ಗಿನಕಮ ಐಕ್ವೆಸ್ ದೌಲತ್ಗೆ ಸರಹದ್ದುಗೆ ಎಕ್ಕೊಳಂಗ್ ಅನೆಕ್ಕೊಳ ಆಮ್ವೆ ಫಾವತಿ ಅಮ್ನು ಅಮಾಕಮ ಹಮಜಿಹುಂ ಶಕ್ಕೆಣ್ಣೆ ದುನಿಯೇಗ ಎ ಬಯಕುದಕ್ಕೆ ಮೀಹುಂ ಬಿರುವೆತಿವಿ ಸಿಯಾಸಿ ವೆರಿಂವನಿ ಉಫೆದಿಫ ಎ ಬಯಗೆ ವೆರಿಕಮ್ಮು ತೆರೆಯಗ ಎವ್ವೆ ಸ್ಮೀಹಕ ಬೋಹಿಲ್ಲಾದ ನುಕರುಣ್ ವೆರಿಂಗ್

0: నరకండి మెంతురు పారకటి తెరేసినట్టు మీ దీనికాడు
1: కీరిత్ గురువాన్ దివే తర్జమా మెద్గినస్తేని సూరత్ జుఖ్రుఫ్ ఫన్సా సైవన్ ఆయతం ఫషాగిన్ ఇసూర నిమ్మా సూరత్ దుఖాన్ ఫషాగిన్ ఇసూర నిమ్మా సూరత్ జాసియా ఫషాగిన్ ఇసూరతుగే సబ్బీసొన ఆయతుగే నియల తర్జమా విదాడు దివ్వా ఫవని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.
3: ರಹಮಾನ್ ವಂತ ರಹೀಂ ವಂತ ಅಲ್ಲಾಹುಗೆ ಇಸ್ಮು ಫಶಾಗನ್ನಮೇ.

0: హమకశ్వరం కువ్వెరిన్ నరకాగ అజాబుగా అబద దేమితిబేనతి
1: లా యుఫత్తరు అన్హుం వహుం ఫీహి ముబలిసూన్
0: ఎవరెంగె కిబై ఎ అజాబులు ఎన్నుకురవానతే అది ఎవరెంగ్ ఏకముగా తిబే హుషి ఉమ్మీదు కెండిఫై.

0: ఫిరువనుగా కిబైన్నె హమకాశవరం ఫురెదుముగా హద్దు ఫహన్ అళాఫావా మీహుంగ తెరే కిబురు వెరియకు ఖంగా ఏనావి.
1: وَلَقَدْ اخْتَرْنَاهُمْ عَلَى عِلْمٍ عَلَى الْعَالَمِينَ
0: అది హమకాశవరం తిమన్ రస్కలాంగే దినవడి గతుముగే మతిం ఆలం తగ్గి మచ్చం ఎవరి ఖయారు కురవీమే.

ఎవరింగి ఫహతుగావని నరకై అది ఎవరింగ్ హోది ఎచ్చకుం నువత అల్లాహ్ ఫియవా ఎవరింగ్ ఎహీ తెరింగ్ కమ్గా హిఫి తకెచ్చకుం ఎవరిన్నక ఎవ్విస్ కమె ఫుద్దై నుదేనతే అది ఎవరిన్న బొడు ఎగింవా అజాబు హట్టే.

తౌబాత బిరునుగన్న మీహున్న మాఫ్కుం ఎవరింగ ఉందగూతక కెక్కురా హుషకమే. ఎయి ఎవరింగ హోదా ఉలును అమల్తోగ సబము ఎకలాంగ ఎవరిన్న జజా దివుమటకే.

ఖంగా హద అది అల్ము లిబిఫా ఉమా ఎక్వస్ అల్లాహు ఎమీహకు మగు ఫురద్దవ అది ఏనాగె ఇవుమాయి హితుగా సిక్క జస్సవ అది ఏనాగె లొలుగా ఫర్దాయ్ లబ్బాఫి మీహ ఖలేగఫాను దెకవడాగతీం తోయ్ అల్లాహు మెనుయి ఎమీహక తిద్మగు దక్కానీ ఫహె ఖాకు హెయ్యే ఫహె త్యబా మీహుం హందుమ నుకురనీ హెయ్యే.

0: గడి తింగడి దిహం నెట్ మీ అసురులు మాతో
1: అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్

0: రికార్డింగ్ తింగడి సాడ్స్ అస్మినట్ మీ దేని గాడు
1: టేల్స్ ఆఫ్ చిల్డ్రన్
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అస్సలాం అలైకుం దేనుగేడు మివగుతూ అడ్వసవా ఎమ్మెహా ఫరాతక వరం ఉఫావెరి వగుతకం ఇది ఎక్కి కహల వాహక అడ్వహుమకి వర గినకుదిన షౌగురివా కమే వాహక కిమా అడ్వహుమకి మౌలుమతుగ హజానా ఇతుర ముసందివిగిన దా కమే మిగడిగ మీ బద్దలు కొల్లి టేల్స్ ఆఫ్ చిల్డ్రన్ మీ ప్రోగ్రామ్ ఐకు ప్రోగ్రామ్ ఐక్ మేదోస్ మీ బద్దలు కొల్లి అజ్జ మేదోస్ దిగుదిన మీ ప్రోగ్రామ్ మెదువరికో వర రీతి ఇంగిరేసి వాహకే గెనిస్తేనా
1: Tales of Children.
2: Theory ha kudim bis mehar titi vivaha ka do hala hitundo. Medu tikudina geniste miule vaha ka ganama ki the moto coach. Kudinne miwaha ka gawani ki hinebba. Hinga miwaha ka gawani ki hine to adu hala. Tikudina vaha ka hushala deni Aisha Tahanan Muhammad Asif.
1: Tales of Children.

అది త్యబామీహుణ్ణ రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వాతనాయి త్యబామీహుంగే ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్దీ ఎంబురిదే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఈ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమ మతివరికం హురి అడుకమ నమాద కొరవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కొరవని తెబామ్యుంగ తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కొర ఇంతిజారి ఏ విస్ ఏనెట్టక నమాదు గొతుగా లేవిగిన దాని ఏంకము మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు ఒగుతు అనుమ కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లేవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కొరవని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరియుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాద కొరి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లేవిగిన్ దానితి హమ ఎమ్మె రసూల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కొరవని మీహకు ఏనా నమాదు కుర్ మఫ్ఫహుగా ఏనా నమాదు కురి తాగా మడుకొగ్గెన్ ఇంకమవ్వానమ ఏనా హదస్వరినువే నువత మీహక వాహక దిక్కుంగ సోబుం ఏనగి దిక్కురు మెదుకండాలేఫా నువాకమవ్వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికెబ్బేకలు ఏనయ దువా కొద్దెము గిందవానితి ఎబేకలు విదాళోము గిందవానితి అల్లాహుమ్ మగ్ఫిర్లహ్ అల్లాహుమ్ అర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫఫు సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అర్గుణమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగే ఉమ్మీదుగా అర్గుణమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగి కురింకముగా వ్యస్ అది నమాదుగి ఫహుంకముగా వ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అర్గుణమెన్న లిబిగిన దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుసవాది ఉమష అది ఎమోమిన్ అళాయ రహమెల్లవు మంగది అల్లాహతుగా కురేముందా దువాయకముగా ఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం అల్గొనమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ముఖమే వాఖరు దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.